గోపాల కీర్తన నిర్మలం సంత సంగేన ఓట నానక పరమేశ్వర సంత ఉదరం దయాలం ఆసరం గోపాల కీర్తన నిర్మలం సంత సంగేన ఓట నానక పరమేశ్వర చందన చందన సరదరుత మూ